దేవాదుదారు సర్వబాలుకు సర్వకాలుకు సర్వగోపను కాలు చతుర్దర్వరాజీయవతూతురుసాలు నామఠామన జాతి జాకర రూపురంగన రేఖు ఆదిపురుఖో దారుమూర్త యోనాథ శేఖో దేశావరణ పేశ జాకర రూపురేఖన రాగు జత్తరు తత్తరు దిశా దిశా విశాలి అనురాగు నామకాం విహీన పేఖత దామున జాహి సర్వమాన్ సర్వతర్మాన్ సదైవ మాంతతాహి ఏకమూర్త నేక దర్శనం కేంద్ర రూపానేక ఖేల ఖేల ఖేల ఖేలన అంతకోపరేక దేవ ప్రేమ జానీ జయ బేదర్క దేవ రూపరంగన జాత పాత సుజానీ జయ జయవ తాత మాతన జాతి జాకరు జన మరణ విహీన చకర వకర ఫిర చతుర జాక మానహి ప్రతీన లోక చౌదయ కే విఖై జగ జాపి జయ జాప ఆది దీవన ఆది మూర్త సప్ సవ జయ సాప్ పరమ రూప పునీత మూర్త పూర్ణ పురుష పార సర్వ సువరజో సుయాం పవగణ భంజన హారి కాలహీన కళా నిజోద కాల పురుష దే కర్మ తామ సో కర్మ రహత భూతల కబేస అంగ రాగన రంగ జాక జాత పదన నామ గర్వ భంజన దోష భంజన ముక్తదాయక కామ ఆప రూప అమీకా నోస్తే పురుష భూత గర్వ భంజన సర్వ భంజన ఆది రూప సూత అంగహీన భంగ నాతమ ఏక పురుష పార సర్వలాయక సర్వకాయక సర్వగోపత పార సర్వగంత సర్వహంత సర్వతేన పేఖ సర్వసహస్రన జానీ జరుగ్రాంగర రేఖ పరం వీర ప్రాణ జాక నేతి పాగత నేత కోట్ సిమృత ప్రాణ సహస్ర